0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: శుభోదయం. ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని, ప్రకృతిని ప్రసాదించిన జీవన విధానాన్ని మనకు మరింత చేరువ చేసే ఒక విలువైన సందేశంతో ఈ ఉదయం మన ముందుకు వస్తున్నారు ఆచార్యులు శ్రీ బాలకృష్ణ అప్పడు గారు. ఈ ఉదయం వారి అమూల్యమైన సందేశాన్ని మనందరం శ్రద్ధగా ఆలకిద్దాం.
3: ఓం తచ్చయోరావృణీమహే, గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞాపతయే, దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం, షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలందరికీ శుభోదయం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. ఈ ప్రపంచం మిథ్యా కనుక అందులో భాగమైన వ్యక్తులు, వస్తు విషయాదులు, వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు అన్నీ తాత్కాలికములే. వాటిని పట్టించుకోవలదు. మన జీవన పయనంలో ఎంతోమంది మనవారు, అనుకున్నవారు మనకు దూరమయ్యారు, ఎల్లప్పుడూ మనతో ఉంటారు అనుకున్నవారు మన కళ్ళ ముందే తనువు చాలించారు. ఇప్పుడు ఉన్నవారు మాత్రం ఎంతవరకు మనతో ఉండగలరు? ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉండిపోతారు? ఎవరు ఎవరిని ఉద్ధరిస్తారు? అంతా మన భ్రమ తప్ప. మన తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు, తొలి జన్మ నుంచి తుది జన్మ వరకు మనతో ఉండేది కేవలం భగవంతుడే. ఆయనే మనకు అసలైన తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, బంధువు. కనుక నిరంతరం ఆయనను నమ్ముకుని బతకడం నేర్పాలి. జన్మ తరించుటకు దైవమే ఏకైక దిక్కు అని గ్రహించాలి. ఇతి ఓం శాంతి శాంతి శాంతి.
2: ఆచార్య బాలకృష్ణ గారు, ఎంతో విలువైన మీ సందేశాన్ని, మీ ఆలోచనలను

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: ముత్యాల స్వరాలు సంగీత రసికులందరికీ మా నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం. ముత్యాల స్వరాలు అనే కార్యక్రమంలో ఇచ్చే కొన్ని ఓల్డ్ తెలుగు హిట్స్ తీసుకో వచ్చినాం ప్రత్యేకంగా మీకోసం. నమస్కారం, స్వాగతం. ఈరోజు మన రేడియో కార్యక్రమంలో విశేషంగా ఓల్డ్ తెలుగు హిట్స్ ప్రసారం చేస్తాము. గత దశాబ్దాల పాటలతో మళ్ళీ పాత రోజుల్లోకి ఒక చిన్ని ప్రయాణం చేద్దాం. అయితే దీనికోసం నేను మీ కృతిగా హాజరైనాను మిమ్మల్ని రంజింపచేయడానికి. ఈ ఆదివారం నాడు మీరు సిద్ధంగా ఉన్నారైతే లెట్స్ గెట్ గోయింగ్.

అవునండి శ్రోతలారా, ఆ రోజుల్లో పాటలు అంటే కేవలం వినోదం కాదు, భావాలు స్టోరీని మనలోకి తీసుకే వెళ్ళి అయితే ఈ దట్ ఈస్ ఆల్ అబౌట్ ఓల్డ్ సాంగ్. కానీ ఈ కాలంలో ఒక పాటను వింటే you'll just hear about modern songs. Vinte, you'll just get the beats. Kani ivanneyo avasaram ee oka paatalu oka storytelling la undali, mimmalni tisukovali back to that old days.

అవునండి శ్రోతలారా, తెలుగు సినిమా పాటలు ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాలలో చేరగానే ముద్ర వేస్తాయి. ముఖ్యంగా పాటలు అంటే అవి కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, జీవితానికి భావాన్ని, స్మృతులకు రంగులను, మనస్సుకు శాంతిని అందించే గొప్ప కళారూపం.

పాత పాటలను వింటే మనకు గత కాలం గుర్తొస్తుంది. ఆనాటి ప్రేమ, ఆశ, పరోటం, ఆనందం ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. పాత తెలుగు పాటలు ప్రత్యేకత వాటి లిరిక్స్లో ఉంటుంది. అప్పటి కవిత్వం, భావ వ్యక్తీకరణ ఎంతో సమాజంగా మనసునుకు తాకేలా ఉండేది. ప్రేమ పాటలైన కావచ్చు, త్యాగం గురించి పాటలైన కావచ్చు, ప్రతి పాట ఒక కథలా అనిపించేది. అందువల్ల ప్రేక్షకుల ఆ పాటలను వింటూ కేవలం మ్యూజిక్ను కాకుండా దానిలోని భావాన్ని కూడా ఆస్వాదించేవారు.

ఇప్పుడు ఉన్న పాటలలో కూడా మంచి విషయాలు ఉంటాయి, కానీ పాత పాటల్లో నెమ్మదిగా మనసును చేరే శక్తి ఉంది దీనిలో. వర్ మ్యూజిక్ కదా. అలాగే పాత పాటలను పాటల్లో మొరల్ కూడా మరచిపోలేని విధంగా ఉండేది. సంగీత దర్శకులు అప్పట్లో ట్యూన్ను చాలా శ్రద్ధగా రూపొందించేవారు. కొన్ని పాటలను ఒక

ఒకసారి విన వెంటనే గుర్తుపట్టేయ గలిగేలా ఉంటుంది. రేడియోలోని టీవీలో కానీ పాటలు వస్తే ఆ సౌండ్ విన్న వెంటనే మనల్లో ఒక అలంబన కలుగుతుంది. పని చేసుకునే సమయంలోనైనా, ఇంట్లో ప్రశాంతంగా కూర్చునే సమయంలోనైనా పాత పాటలు మనస్సుకు సరైన దిశలో పెట్టేస్తాయి.

అసలు శ్రోతలారా, పాట పాటలు ప్రేక్షకుల జీవితాలతో బలంగా ముడిపడి ఉంటాయి. చిన్నప్పటి నుంచి కుటుంబంతో కలిసి విన్న పాటలు, వివాహం పండుగలు, సంతోష కార్యక్రమాలు ఇవన్నీ కలిసి స్మృతులుగా మారుతాయి.

అసలు శ్రోతలారా, పాత పాటలంటే కేవలం సినిమా పాటలు కాదు. అవి మన జీవితాల్లోని కొన్ని ప్రత్యేక ఘటాల గుర్తింపు. ఒక పాట వింటే ఆ పాటకు సంబంధించిన క్షణం మళ్ళీ మన కళ్ళ ముందు కదులుస్తుంది కదా.

0: అవునండి శ్రోతలారా, మీరు ఇప్పుడిప్పుడు ట్యూన్ చేస్తున్నారు. అయితే గుర్తించుకోండి, మీరు వింటున్నారు ముత్యాల స్వరాలు. ఇంకా మనం ప్రసారం చేస్తున్నాము కొన్ని పాత పాటలను. ప్రత్యేకంగా ఈ ఆదివారం నాడు పాత పాటల్లో భాష స్వచ్ఛత కూడా ఎక్కువే కనిపిస్తుంది. మాటలు ప్రభావం భావం స్పష్టంగా ఉంది. పాత పాటలు తరచుగా పెద్ద తల విలువలను నేర్పేది. నిజాయితీ గౌరవం కుటుంబ బంధాలు కష్టాల్లో కూడా ఆశను కోల్పోకూడనే సందేశాలు.
1: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి.

అసలు పాత పాటను వినోదంతో పాటు మంచి ఆలోచనను కూడా అందించేవి. మొత్తం మీద తెలుగు పాత పాటల మహిమ వాటి భావం, మోరల్, లిరిక్స్, స్మృతులతో కలిసి తీరు. కాలం మారుతున్న కొత్త పాటలు వస్తున్న కూడా పాత పాటలు మన హృదయాల్లో స్థిరంగా నిలిచిపోతాయి. అందుకే పాత పాటలు వినడం అంటే గతాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, జీవితానికి మంచి భావాలను తిరిగి పోవడం కూడా. భవిష్యత్తు తరాలకు ఈ పాటలను వినిపించడం అవసరం, ఎందుకంటే అవి తెలుగు సంస్కృతికి, సినిమా కళకు ఒక అమూల్యమైన

వారసత్వం. అవునండి శ్రోతలారా, ఇంతటితో మీ కృతికాకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. రాత్రి వేళ సరిగ్గా 7:30 అయింది. మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. అలవాటు ప్రకారంగా విశేషంగా ఆదివారం నాడు మధ్యాహ్నపు వేళ మీరు విన్నారు మన కార్యక్రమం. ఇంకా రాత్రి వేళ కూడా విన్నారు, ఉదయపు వేళ కూడా విన్నారు. రాత్రి వేళ ఆనందించండి మన కార్యక్రమం ఇంకొకసారి. విశేషంగా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా 20 నిమిషాలకు మన కార్యక్రమం

కలియుగ దైవంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ 40 రోజుల వ్రత కాలంలో శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా దేశమంతటా ఎంతో భక్తి భావాలతో స్వామివారి భక్తులు పూజలు జరుపుకుంటున్నారు. పూజలు ఎన్నెన్నో ప్రాంతాలు జరుగుతున్నాయి. భక్తి భావాలతో భక్తులందరూ పూజిస్తూ ఉంటున్నారు స్వామివారిని.

ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై తమ ప్రజల పాపాలు తొలగించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధి పొందిన దైవం. అలాగే తిరుపతి తిరుమల దేవస్థానంలో అక్కడ ఎంతో ప్రసిద్ధి పొందిన మన మారిషస్ దేశంలో కూడా అది ప్రసిద్ధి.

వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తే, వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేస్తే మన జీవితం సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో ఈ 40 రోజుల వ్రతకాలం ఎక్కడెక్కడ స్వామివారి పూజలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి మంచిగా స్వామివారి ఆశీస్సులు పొందండి. అయితే మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. వందనామి దగ్గర సెలవు తీసుకుని హరి శ్రీనివాస నమస్కారం.